0: అడ్రస్ ఇరుపాల రాసుకోవాలి.
1: వనకం టు యూ ధనశీలందర్ స్వామి, హ్యాపీ ఫ్రైడే టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఇస్ ఐ మదర్ ఎవ్రీ ఫ్రైడే లవ్లీ సాంగ్స్ యూ ప్లే ఫర్ అస్ అండ్ ఐ నో యూ ప్లే ఆల్ ద గుడ్ సాంగ్స్ ఫర్ అస్ ఎవ్రీ ఫ్రైడే టిల్ యూ గో హోమ్ అండ్ ఐ హోప్ యూ కీపింగ్ వెల్ అండ్ ఐ హోప్ ద ఫ్యామిలీ ఆల్సో కీపింగ్ వెల్ ఎట్ హోమ్ అండ్ వెన్ ద
2: இனி செய்மாலை நிகழ்ச்சி வருபவர் தனசீலன் துரைசாமி. அந்த செய்திக்கு மிக்க மிக்க நன்றி. தேங்க்யூ டு சேவி ஃபார் தட் மெசேஜ். இப்பொழுது ஒரு புதிய பாடல், திஸ் ஒன் இஸ் ஃப்ரம் விஜய்ஸ் மூவி ஜனநாயகன், செல்ல மகளே.